ఇంట్లో నాకు కాలు కుట్టి చుట్టి చుట్ట కాని
তাই কষে যাবেন তাহলে 100 টি